బలాముకి భద్రకాళి బగల శత్రునాశిని ఇంద్రాణి ఇంద్రభుజా చ గృహమాత గుణేశ్వరి వజ్రపాచధరా దేవి జీవాముదగరారిణి భక్తానందకరి దేవి బగలా పరమేశ్వరి అష్టోత్తర శత నామన బగలాయా తుయ

0: 93.0 FM.
1: మంచి బెన్ ఆ పరామల కమా మాయా మానవి మాయా మేలినే వయా దాశు మార మేర బాయ్ హలో నే ఆ పరామల కమా హలో రే హలో హలో నే ఆ పరామల కమా ఆర్జే వంచి బెన్ నో ప్రోగ్రామ్ અમે નિયમિત રીતે સાંભળીએ છીએ અને સાંભળવાની ખૂબ જ મજા આવે છે. સાથે એક જે ઘરગથ્થુ ઉપચાર જે નાની નાની ટીપ્સની વાતો કરે છે અને એમની વાતો કહેવાનો અંદાજે અલગ જ